మాణికమ్మ గల్గహుణ జరవీ మడరవ్వను ముత్తెక్క అండహితున మట వడగండహితున మట మంగో వినరూపే మట బెన్న మమరవ్వ.